0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
3: శుభోదయం అందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం, మీ మిత్రురాలైన గిరిశాలిని మీకోసం RM3 రేడియో మనోరంజన్ పైన మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం కోసం సిద్ధంగా ఉన్నది. ఈ చల్లని బుధవారం ఉదయపు వేళలో పనికి వెళ్తూ లేదా పని చేస్తూ మమ్మల్ని వింటున్నారైతే అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. అలవాటు ప్రకారంగా మన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన మార్గంలో ఉన్న విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.

శ్రీరాముడు ఉన్నాడంటే చాలు, మనస్సుకు ఓ ధైర్యం వస్తుంది కదా. అయితే మీ దినాన్ని ధైర్యంతో ప్రారంభించండి. ప్రస్తుతం మీరు వింటున్నది RM3 రేడియో మనోరంజన్ పైన మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం. నేటికి మీ మెసేజెస్ కోసం 5798689 పైన 5798689 పైన మీ మెసేజెస్ మాకు పంపవచ్చు, లేదా 4028070 పైన కాల్ చేయండి. ప్రస్తుతం మన బడి పిల్లలు సెలవుల్లో ఉన్నారు, వారి కోసం ఇది విశ్రాంతి కాలం మాత్రమే కాదు, కొత్త విషయాలు నేర్చుకునే, సృజనాత్మకతను అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం కూడా. తల్లిదండ్రులను ఇబ్బంది కండి, బదులుగా ఇంటి పనులలో అంటే ఇంటి పనుల్లో కొంచెం సహాయం చేయండి.

తన మధురమైన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గొంతు మన హృదయాల్లో స్థాపించింది. నువ్వు వస్తానంటే నేను ఎదుంటానా సినిమాలో కానీ, కొత్తగా విడుదలైన హిట్ సినిమా కానీ చాలా అద్భుతంగా పాడారు. ఆయనను విందామా?

జీవితం అనేది ఓ పుస్తకం లాంటిది. ప్రతిరోజు కొత్త పేజీ, కొత్త చాప్టర్. అది ఎలా పూర్తవుతుందో మనం రాసుకునే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఆనంది శ్రోతలు, ప్రస్తుతం మీరు వింటున్నది RM3 రేడియో మనోరంజన్ పైన మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో నేటికి మీ మెసేజెస్ కోసం 5798 6895 పైన 5798 6895 పైన పంపవచ్చు, లేదా 4028070 పైన కాల్ చేయండి. ఇంకా మమ్మల్ని వింటూ ఉండండి.

జీవితంలో కొంత చిలిపిదనం ఎందుకు అవసరం? చిరునవ్వులు, చిన్న క్షణాల ఆటపాటలు మన మనస్సును మెల్లగా ప్రశాంతంగా చేస్తూ ఒట్టిది దుఃఖాల బరువును తేలికగా చేస్తుంది. అంతేకాకుండా చిన్న చిలిపిదనంలో మన సంబంధాలు బలపడతాయి, మన మధ్య అనుబంధం మరింత ముడిపడుతుంది. పరిస్థితులు ఎంత తీవ్రమైనప్పటికీ కొంత సరదా ఉండటం వల్ల మనం కొత్త ఉపాయాలు పొందగలుగుతాము. చిలిపిదనం మనలోని బాల్యాన్ని ఏర్పడుతుంది. అది మనస్సుకు కొత్త ఆలోచనలు, నిజమైన సంతోషాన్ని తెస్తుంది. అవునండి శ్రోతలు, రాబోయే పాట ప్రత్యేకంగా అంకితమిస్తున్నాం టు యషిత ఇంకా కనిష్ట లోల్. వాళ్ళు పోస్ట్ ది ఫ్లాగ్ గ్రామం నుండి మమ్మల్ని వింటున్నారు. అయితే రాబోయే పాట మీకు అంకితం. అండ్ హ్యావ్ ఎ నైస్ డే.

చలి చలిగా లిండి, గిలిగిలిగా గిల్లిండి. ఈ చల్లని గాలిలో ఎవరో నెమ్మదిగా మనసు తాకినట్టుంది. నీ వైపే పరుగు తీస్తోంది ఈ మనసు. అందుకే ఈ క్షణానికి సరిపోయే పాట, ప్రేమలో కదలికలు కలిగించే మధురమైన గీతం. శ్రోతలు ఆత్మవిశ్వాసంతో, ప్రేమతో ఈ రోజును ప్రారంభించండి. ఇంకా శుభోదయం.

ప్రేమలో తడిసిపోయిన కలల పల్లకిలోకి తీసుకెళ్లే ఈ గీతాన్ని ఇప్పుడే ఆస్వాదించండి ఇన్ ద వాయిస్ ఆఫ్ శ్రీరామ్ గారు.

శ్రోతలు గుర్తించండి, వచ్చే ఆగస్టు 1వ తేదీన శనివారం మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఎంసీనే ఫ్లాక్ లేదా ఎంసీనే త్రియానుకి వచ్చి ఈ అద్భుతమైన తెలుగు సినిమా అంటే మా ఇంటి బంగారం అనేది చిత్రాన్ని చూసి ఆనందించండి. ఇక మీ టికెట్స్ కోసం మీ మందిరం అధ్యక్షులను లేదా మొరిషస్ తెలుగు మహాసభ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను కాంటాక్ట్ చేయండి.

ఇంకా అవనీష్ గారికి పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు అని తెలుపుతున్నాం. ఈ శుభ సందర్భంలో మీ ఇద్దరికి మీ ప్రియమైన కుమారులు రోమేష్ రోహేష్ అలాగే గలికాదు ఇంకా అవలగూరయ్య కుటుంబాల తరఫున హృదయపూర్వక పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక ఈ పాట మీకు అంకితం.

శ్రోతలు ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.